ఎందరో మహా అనుభావులో. ఎస్, ఇట్ ఈస్ అ సాంగ్ ఇన్ ద ఫిట్టింగ్ ట్రిబ్యూట్ ఆస్ యుడ్ సే ఫర్ విజనరీస్, అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ ఇన్ రాగం శ్రీ ఆది తాళం, rendered for us by T.M. Krishna. Another favorite patriotic song that Bapuji, yeah, Gandhi loved, Raghupati Raghava Raja Ram. The composer for that is Digambar Palusak. And it's going to be rendered for us by the Nightingale of India, M.S. Subbalakshmi, with her daughter Ram.